నిడా హృదయం మరందిడా మధురం నుగర్నిడా శశికల మెళికളిల్ ఒళియుమై విళికును నీ.